ఇలుగు మురయ ఉడే పార పొడిసి ఉయిట బోలె బట్టడి సిరా కూడే గుమ్మురయ్య మారి ఇలుగు మురయ్య ఉడే పార పొడిసి ఉయిట బోలె బట్టడి సిరా కూడే.